0: పోర్తూ ఈ తుళు లేసిన నడపాదు కొర్తి నకులు శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆంగ్ల మాధ్యమ శాలద జోకులు పాలుపడైన జోకులు సజీనా, శ్రేయ డిపి, నందన్, ఆల్బినా, వైభవి, దిశాన్, అనన్య ఎండి, ఆద్యలక్ష్మి, భవ్యేష్, అన్విత్, కృతిక, యశ్విక, అర్చన, శ్రద్ధ, శ్రావ్య, బుక్క అమిత్. సహకార శారద శ్రీమతి పరిమళ ఎంవి ఇంబిర్. పరికల్పన శ్రీమతి ఆశా బుక్క, శ్రీమతి దివ్య.
1: ఇతనేట తుళు కార్యక్రముడు శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆంగ్ల మాధ్యమశాల ధర్మస్థల ముల్పద జోకులు నడపాదు కొరన కార్యక్రమ కేండర్ కుడుంజి కార్యక్రముడు తిక్కగా కిడందుప్పులే ఎస్డిఎం కాలేజీ ద సముదాయ బాణులి రేడియో నినాద 90